0: పమగమపనీ
1: పమగమపనీ
0: బాలచ్చా రేగా సరే నిసా
1: రేగా సరే నిసా
0: బాహత్ అచ్చా